0: தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యకుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్ లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ ఈ నెల 10న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే

0: 3వ ఇండియా యుయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై ఈయు బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో ఎల్ఎంటీ యూరియాతో 8 ఓడలు, ఎల్ఎంటీ డీఏపీతో 4 ఓడలు, ఎల్ఎంటీ సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాస వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజవయవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే, లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ హై, 1 సాల్ 2 సాల్ నహీ, పహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార, 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ, తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే, సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్లీలో జరగాల్సి ఉండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగం, ఇంకా పాటలు విందాం. ముందుగా ఒక భక్తి గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగం విందాం.
1: నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. పురాణ సంప్రదాయం ప్రకారం వ్యాస మహర్షి విరచించిన మహాభారత మహేతిహాసం కవిత్రయం వల్ల కావ్య సంప్రదాయంలో మనకి దక్కింది. విశేషం ఏమిటి అంటే, నన్నయ్య తిక్కన ఎర్రన్లు ముగ్గురు కూడా ఋషితుల్యులు. కనుక మహర్షి అయిన వ్యాసుని యొక్క హృదయాన్ని ఈ కావ్యం ద్వారా వారు ఆవిష్కరించిన విధానం ప్రతి చోట కూడా ప్రతిభా పురస్సరంగా కనబడుతూ ఉంటుంది. మన ఆంధ్ర భాషలో అటువంటి ఋషితుల్యులైనటువంటి కవులు దక్కడం మన సుకృతం. ముఖ్యంగా ఈ శాంతి పర్వం గురించి చెప్పుకుంటే, ఆ పేరులోనే ఆ విశిష్టత. అంటే అప్పటి వరకు యుద్ధాలు జరిగాయి, దుఃఖాలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి. ఇవన్నీ అయిన తర్వాత ప్రతిష్ఠింపబడ్డ శాంతి ఏమిటో ఈ శాంతి పర్వం ద్వారా తెలుస్తుంది. ధర్మరాజుకి పట్టాభిషేకం ఈ శాంతి పర్వంలో ప్రథమాశ్వాసంలో జరుగుతుంది. ధర్మరాజ ప్రతిష్టతో, ఆయన పట్టాభిషేకంతో ధర్మం ప్రతిష్ఠింపబడింది. అధర్మంపై ధర్మం సాధించిన ఘన విజయం, దాని యొక్క లక్ష్యం శాంతి అనేటువంటిది ఈ శాంతి పర్వంలో తెలుస్తుంది. మరో విశేషం ఏమిటి అంటే, మిగిలిన పర్వాలలో ఘట్టాల ద్వారా, సందర్భాల ద్వారా, వివిధ సన్నివేశాల ద్వారా, ఆఖ్యానాల ద్వారా, ఉపాఖ్యానాల ద్వారా చెప్పబడ్డటువంటి ధర్మం సందేశ రూపంలో ఉంటే, ఈ శాంతి పర్వంలో ఉపదేశ రూపంలో ఉంటుంది. ఇక్కడ భీష్మ పితామహుడు ఈ శాంతి పర్వంలో ప్రధానంగా గురుస్థానంలో ఉండి శిష్యస్థానంలో ఉన్నటువంటి ధర్మరాజుకి చేసిన ధర్మోపదేశాలు చెప్పబడతాయి. శమనము శాంతి, దుఃఖోపశమనం అలా వింటూ ఉంటాం కదా. కనుక ధర్మరాజుకు కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉందో దానిని భీష్ముని వాక్కుల ద్వారా ఉపశమింపజేసుకున్నాడు. కనుక ధర్మరాజు దుఃఖం శమింపబడింది గనక శాంతి పర్వం అని కూడా చెప్పవచ్చు. ఇది ఒక విధమైన గీత, భగవద్గీత కాకుండా భాగవత గీత అనొచ్చు. అక్కడ అర్జునునికి యుద్ధానికి ముందు విషాదం కలిగింది. ఆయనకన్నా కొంత పరిపక్వ హృదయుడు గనక అప్పుడు రాని విషాదం యుద్ధానంతరం ధర్మరాజుకు వచ్చింది. కనుక శాంతి పర్వం ప్రారంభమే ధర్మరాజు విషాదంతో మొదలవుతుంది. అందరూ ఎన్నో రకాలుగా, అంటే ద్రౌపది, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వ్యాస మహర్షి, అందరూ ఎన్ని రకాలుగా చెప్పినా కూడా శాంతింపబడ్డట్టుగా ఉన్నప్పటికీ ధర్మరాజు మనస్సుకు పూర్తి ఉపశమనం లభించలేదు. అది గమనించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ధర్మరాజు పట్టాభిషేకానంతరం ద్వితీయాశ్వాసం ప్రారంభంలో ఒకరోజు ప్రభాత వేళ

శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళాట ధర్మరాజు. వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ ధ్యాన సమాధిలో ఉన్నాడు. స్వామి, జగత్తంతా నిన్ను ధ్యానిస్తుంటే నువ్వెవరిని ధ్యానిస్తున్నావు అని అడిగాడు ధర్మరాజు. అడిగితే కృష్ణ పరమాత్మ, అక్కడ శరతల్పగతుడై ఉన్నటువంటి భీష్మ పితామహుడు సమాధి నిష్టలో తదేక శరణాగతితో నన్ను ధ్యానిస్తూ ఉన్నాడు. నా మనస్సు నన్ను ధ్యానిస్తున్న అతనితో తన్మయీభూతమై ఆయన్ని ధ్యానిస్తోంది అని చెప్పాడు. ఆ తర్వాత మనం వెళ్ళి ఆయన్ని చూడాలి అని ధర్మరాజుతో సహా బయలుదేరాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ ఆయన భీష్ముని గురించి చేసిన వర్ణన, శ్రీకృష్ణ పరమాత్మ భీష్ము గురించి చెప్తున్నాడు. గంగ ఎవ్వని తన గర్భమ్మునందతి శ్లాఘాసమేతయ్యి సంభరించే భార్గవుండెవ్వని పరమశిష్యుడుగా ఆగబడసి గురుత్వమిక్కుడుగా నెగడే ఆ రాముడెవ్వనితో రాసి 23 దినములకు వాడి తరిగే కాశీసుకన్యలు కరణంబుగబోరి ఎవ్వని కోడి రనేక నృపులు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చెంది ఎవ్వని ఎందు వెలిగే అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మదలచుచునికి తద్గతమయ్య నా మనమునధిప అని. ఇక్కడ ఈ ధర్మానికి ఎవరు గురువో ఆ గురువును వర్ణించాడు. అతని పుట్టువు వల్ల గంగ తరించింది, ఆయన్ని శిష్యునిగా తీసుకోవడం వల్ల పరశురాముడి యొక్క గురుత్వానికి గురుత్వం వచ్చింది, అటువంటి మహాత్ముడు అని చెప్తూ ఆయన దగ్గరికి బయలుదేరినప్పుడు అక్కడ భీష్మ స్తవరాజం అని అద్భుతమైన స్తవం మహాభారతంలో ఉంది. దానిలో వ్యాస మహర్షి వాడినటువంటి వైదిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ పవిత్రతని కాపాడుతూ తెలుగులో దానిని అనువదించినప్పుడు తిక్కన గారు చూపిన ప్రతిభ చూస్తే తిక్కన మహర్షి అని ఒప్పుకుని తీరతాం. అటువంటి రచన ఇది. అయితే మహాభారతాన్ని చూసేటప్పుడు, పరిశీలించేటప్పుడు కావ్యదృష్టి, పాత్ర చిత్రణ, శిల్పము, ఛందము, భాష, చమత్కారము ఇవన్నీ చెప్తూ ఉంటాం సాహితీ దృష్టితో. కానీ ఇదంతా ఒక బాహ్య దృష్టి మాత్రమే. దీనికి ప్రాణభూతమైన దృష్టి ఆశ దృష్టి. మహాభారత రచనకి ప్రాణభూతమైన దృష్టి ఆశ దృష్టి. అది వ్యాస మహర్షి ప్రణీతమైన మహాభారతం కనుక ఆశ దృష్టి ఉంటుంది. పంచమవేదం పంచమవేదం అని అన్నీ అంటున్నాం కనుక ఆ వైదికమైన లక్ష్యం ఏమిటో, వైదికమైన హృదయం ఏమిటో ఆవిష్కరించడం మహాభారతం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే లేఖ్యం బైన ఆమ్నాయమున్ అన్నారు తిక్కన గారు. లేఖ్యం బైన ఆమ్నాయము, వేదము శృతి రూపంగా వినికిడి ద్వారా వస్తున్నది, రచన రూపంగా వస్తున్నటువంటి లేఖ్యం అవుతోంది మహాభారతం అని. లేఖ్యం బైన ఆమ్నాయమున్ కనుక వ్యాస మహర్షి గురించి తిక్కన గారు ఏం చెప్పారంటే ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు అన్నాడు. కనుక వ్యాస మహర్షి హృదయం వేదం. ఆ వేద ధర్మం ఎలా చెప్పబడింది అనేది ఈ శాంతి పర్వంలో మనకు లభిస్తుంది. ఈ శాంతి పర్వం ప్రధానంగా మహాభారతం యొక్క సారం అవుతుంది. శాంతి అనేటువంటిది నవరసాల్లో శాంతరసం, మిగిలిన రసాలన్నిటి యొక్క ఎసెన్స్, వాటిని గర్భీకరించుకున్నటువంటిది. కాబట్టి ఈ శాంతి పర్వం కూడా మహాభారతంలో ఘట్టాల ద్వారా చెప్పబడ్డ ధర్మాన్ని ఉపదేశ రూపంలో ఒక చోట మనకు అందజేస్తోంది. కనుక లేఖ్యంబైన ఆమ్నాయము అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా శాంతి పర్వంలో తెలుస్తూ ఉంటుంది. అలా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భీష్మ స్తవరాజంలో వేదంలో చెప్పబడ్డ ఉపాసనా కాండ కనబడుతూ ఉంటుంది. ఇంకా అనేక చోట్ల కర్మకాండ, జ్ఞానకాండ కూడా శాంతి పర్వంలో చెప్పబడుతుంది. ఆ తర్వాత ఆ స్తోత్రమంతా చేసిన తర్వాత భీష్ముని చుట్టూరా ఉన్నటువంటి ఋషులు కూడా కృష్ణ ధ్యానంలో మునిగిన సమయంలో కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి భీష్ముని కుశల ప్రశ్నలు వేయడం, భీష్మ పితామహుడు కృష్ణుని నమస్కరించి ఆయన యొక్క కృప వల్ల తాను క్షేమంగా ఉన్నా అని చెప్పాక, స్వామి నువ్వు పరమహాధర్మస్వరూపుడి, సకల జ్ఞానములు ధర్మములు నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాయి, అటువంటి నువ్వు అస్తమిస్తే ధాత్రి అంతా కూడా సూర్యచంద్రులు లేని చిట్ట చీకటి నేలలా ఉండిపోతుంది, కాబట్టి నీలో ఉన్నటువంటి జ్ఞానం, నీలో ఉన్నటువంటి ధర్మం అనేక తరాలని అనేక కాలాలని దర్శించే నీ అనుభవం అందజేయు నీ తర్వాత తరాలకి. రాజైన ధర్మరాజు ఎలా ఉండాలి, అతడి చేత పాలింపబడే ప్రజలు ఎలా ఉండాలి, ఇవన్నీ నీకు తెలుసు. నీ తపస్సు అటువంటిది, నీ జన్మ అటువంటిది, నీ చరిత్ర అటువంటిది. కనుక నువ్వు ఒక్కడువు మాత్రమే ధర్మం చెప్పడానికి సమర్థుడివి, యోగ్యుడివి, నువ్వు ధర్మోపదేశం చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆయన తన యొక్క అశక్తిని తెలియజేస్తాడు. స్వామి, ఇప్పుడు నేను శరతల్

సంపకతుడినై ఉన్నాను. విషానల సదృశంబులకు శరంబులు సేయు వేదనం చేసి అంగంబులు అంతరంగంబు నవసంబులయ్యున్నయవి. ప్రతి సంభాషణ క్షమలేదు. దౌర్బల్యంబున ఎలుంగును నాలుకయు ప్రస్ఫుటవర్తనంబులు కావు. ఏ నివ్విధంబున భాషింపనుత్సహింతు అన్నాడు. ఇక్కడ వచనంలో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పద్యంలో ఒక ధార ఉంటుంది, కానీ శరతల్పగతుడైనటువంటి వాడు మాట్లాడుతున్నప్పుడు ధారగా మాట్లాడు, ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. కనుక తిక్కన గారి ఛందశిల్పంలో ఇదొక విశిష్టత. ఆ వచనంలో చెప్తూ ప్రతిభాషాశక్తి లేదయ్యా అంటే శ్రీకృష్ణుడు వరములు మూడిత్తుగునుము వసుధాధీశ అని మూడు వరాలు నీకు ఇస్తున్నాను, ఈ శరముల వల్ల నీకు నొప్పి తెలియకుండా ఉంటూ ఆకలి దప్పికలు లేకుండా నువ్వు ప్రస్ఫుటమైన బుద్ధితో ఉపదేశించగలవు, నీ బుద్ధి చాలా ప్రస్ఫుటంగా పనిచేస్తూ ఉంటుంది, నీ వాక్కు స్ఫుటంగా ఉంటుంది అని చెప్పి ఆయన వరమిచ్చాడని. ఇక ఆ మరుసటి రోజు నుండి ఉపదేశ ప్రారంభం. ఆ సమయంలో సూర్యుడు అస్తమిచ్చి చంద్రుడొచ్చాడు అన్నదాన్ని వర్ణిస్తాడు తిక్కన. దినమున ఎల్ల ఉష్ణకరదీప్తులు పర్వి రసంబు బిల్వ వందిన సకలౌషధి ప్రవతితిన్ తెలివొందగజేయు నేర్పుగల్గిన తన రశ్మిజాలమున లీల చకోరములన్ మదింపజేయ ఉదయమై వెలింగి అమృతాంశుడు సేనకు తన్పు సేయుచున్. ఇది తిక్కన గారి వర్ణనా శిల్పం. తిక్కన్న శిల్పపు తెనుగు తోట అన్నారు కదా విశ్వనాథ వారు, అన్ని శిల్పాలు ఒక తోటలా కనబడతాయి ఈయన కావ్యంలో. అమృతాంశుడు అన్నాడు ఇక్కడ చంద్రుణ్ణి. చంద్రుణ్ణి ఇంకే పేరు వేయకుండా అమృతాంశుడు అని వేసేడే ఉంటే అమృతమే కిరణములుగా గలవాడు అని. ఈ అమృతములు కిరణములుగా కలవాడు ఏం చేస్తున్నాడు, పగలంతా ఉష్ణకరుడి యొక్క దీప్తి చేత తపించిపోయినటువంటి నేలకి శాంతి కలగజేస్తున్నాడు. అదే ఈ శాంతి పర్వం, భీష్ముడు కలగజేస్తున్న శాంతి. భీష్ముడు ఇప్పుడున్నటువంటి అవస్థ కూడా శాంతావస్థ. ఆ అవస్థని చెప్తూ అయితే కేవలం చలదనం కలిగించడం ఆహ్లాదం కలిగించడమేనా చంద్రుడి పని అంటే సకల ఔషధి ప్రవతితి తెలివందగజేయు నేర్పు సోమోభూత్వా రసాత్మక అని చెప్పినట్టుగా ఔషధుల్ని కలగజేసేటువంటి వాడు ఔషధీకారకుడు అని చంద్రుడికి పేరు. కనుక ఔషధుల్ని ఫలవంతం చేస్తున్నాడు. ఔషధులు ఏం చేస్తున్నాయి, చికిత్స చేస్తున్నాయి, రోగాలను పోగొడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఔషధీకారకుడైన అమృతాంశుడు వచ్చాడని చెప్పడంలో ఇప్పుడు భీష్మ పితామహుడు చంద్రుడిగా ఆయన చెప్పబోయే చల్లని మాటలు ఏవైతే ఉన్నాయో అవి ధార్మిక ఔషధాలు, ధర్మౌషధాలు, అధర్మ జాజ్యాన్ని నివారింపజేసే ఔషధులు. కాబట్టి ఔషధుల్ని తెచ్చేటటువంటి వాడు అని చంద్రుణ్ణి ప్రయోగించడంలో, అంటే ప్రకృతి వర్ణన ఆ పాత్రకి తగ్గట్టుగా చేయడంలో తిక్కన గారు చూపించిన ఒక శిల్పం అది. అలాగా చంద్రుడు ఉదయించాడని చెప్పి ఆ మరుసటి రోజున కృష్ణ పరమాత్మ సరైనటువంటి రాజులతో, అంటే ధర్మం వినడానికి ఎవరెవరు యోగ్యులో ఎవరు వినాలో వాళ్ళందరినీ కూడా తీసుకుని ధర్మరాజాదులతో వచ్చేట భీష్మ పితామహుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సందేహం వచ్చింది ఆ గంగాపుత్రుడికి. అయ్యా, భగవద్గీత చెప్పిన గీతాచార్యుడివి నువ్వు, సకల ధర్మస్వరూపుడివి నువ్వు, నాకు తెలుసు నువ్వు పరమేశ్వరుడివి, అటువంటి నువ్వు ధర్మం చెప్పకుండా నన్ను చెప్పమనడం ఏంటయ్యా అని ఆయన సందేహం వ్యక్తం చేస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, చంద్రుడు చల్లనివాడు అని చెప్పడం వల్ల చంద్రుడు కొరిగేదేమీ లేదు, అది జగత్ప్రసిద్ధమైన యశస్సు, కనుక పరిపూర్ణుణ్ణైన నాకు కొత్తగా రావాల్సిన యశస్సు ఏమీ లేదు, కానీ నా భక్తుడివైన నీకు ఒక పూర్ణమైన యశస్సు రావాలి అని నీ చేత చెప్పిస్తున్నాను. ధరణి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండే శాశ్వత ధర్మం ఏదైతే ఉందో ఆ శాశ్వత ధర్మం నీ నోట పలికినప్పుడు నీ కీర్తి కూడా అంత శాశ్వతంగా ఉంటుంది, కనుక నీకు శాశ్వత కీర్తి కలిగించడానికి శాశ్వతమైన ధర్మం నువ్వు చెప్పగలవు గనక నీ చేత చెప్పిస్తున్నానేది అని తన యొక్క బుద్ధి విస్ఫురణని ఆ భీష్ముని యందు ప్రవేశపెట్టేట శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ ధర్మరాజుకి భీష్మ పితామహుడు చెప్పబోయే ధర్మం సార్వకాలిక ధర్మం, సార్వజనీన ధర్మం. అందువల్ల ఇక్కడ భీష్ముడు చెప్పినటువంటి ఆ ధర్మోపదేశాలను కానీ ఈ తరానికి అందజేస్తే, ఈ ప్రపంచానికి అందజేస్తే భారతీయ ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది, భారతీయ తత్వ చింతన అంటే ఏమిటో తెలుస్తుంది. అటువంటి విశిష్టమైనటువంటి ధార్మిక విషయాలు ఈ శాంతి పర్వంలో చెప్తాడు. అయితే ఈ చెప్పే ముందు గురువుని ఎలా వర్ణించాడో అలాగే శిష్యుణ్ణి వర్ణిస్తాడు అక్కడ. శాంతనవుడు భీష్ముడు వర్ణిస్తున్నాడు శిష్యుడైన ధర్మరాజును, ఎవ్వడు పుట్టిన యల్లమునీంద్రులు అత్యంత సంప్రమోదాత్ములైరి, పరమధార్మికులైన భరతుల యందును ఎవ్వరు ఎవ్వని అనయలేరు, సత్యంబు దాంతు

சாந்திய சௌச்ச சௌச்சம்பு சாந்திய நலவடி யவ்வனையந்து விளையும் பாத்திரதாராத்வர பந்துரக்ஷாதி தர்மம்புலவ்வனிக்கு பிரியம்புலப்படும் காமமுனனைன விபுலார்த்த காரணமுனனைன பயமுனனைனையு அபத வர்த்தனம்புனுக்கு ஜொரடெவ்வாடு நன்னு நேமியடுக தெலச்சி ஆ தர்மஜுண்டு அடுகுகாக்கா அனு தர்மராஜு அண்டே ஏமிட்டோ பீஷ்முடு அபிப்பிராயம்ல செப்தாடு அட்டு குருவு எட்டுவண்டி வாடோ சீசபஜ்யம்லோ வர்ணிச்சி செப்பாடு அக்கட கிருஷ்ணுடு சிஷ்யுடு எட்டுவண்டி வாடோ அதே நடக்கத்தோ அதே சீசபஜ்யந்தோ இப்படி தர்மராஜு சேத தர்மராஜுக்கு பீஷ்முடு சேத செப்பிஸ்தாரு காபட்டி அக்கட கூட திக்கன சூப்பிச்சின சில்பம் அக்கட குருவு வர்ணன இக்கட சிஷ்யுடு வர்ணன இதரு சித்தமையாரு இப்படி அயினப்படு முதலுபெட்டி ஆயன அடகமன்னாட் அடகமன்னப்படு பிரதிபாஷண ஆயன்ன அடிகி பிரஷ்ன செய்யகலிகே சக்தி அவருக்குந்தி செப்பேவாடு கொப்பவாடேனா பிரஷ்னிச்சகலிகே சக்தி அவதல வாடுக்கு உண்டாலி கனக பீஷ்முடந்தடி வாடு சாசு தர்மாலு செப்படானி சித்தப்பட்டப்படு பிரஷ்னிச்சடானிக்கு தர்மராஜே வெனக்கஞ்சி வேசி முந்துகா மாட்டனை கதிப்பிச்சமனி கிருஷ்ணுடித்தோ மொரபெட்டுக்குன்னாட் அப்படி கிருஷ்ண பரமாத்மா உபோத்காதம் இச்சின தர்வாத ஆ மாட்டனை தைரியங்க சேசுக்கொனி மொதட்டிகா தன மனசுலோ கலிகினட்டுவண்டி விஷாதான்னி செப்புக்குன்னாடு గురులను బంధుమిత్రులను క్రూరశరంబుల కుల్చెను గ్రతన్ నరులను అనేక కోటుల రణంబున తా తెగటార్చెగాన ఈ కురుపతి నీ సమక్షమునకున్ గదయం బుయులోడెడిన్ కృపావిరగత కార్యకర్మఠుడి వీడని యాడుదయం తలంపునన్. అంటే భీష్ముని అడగడానికి ధర్మరాజు సిగ్గుపడుతూ ఉన్నాడు. తన మనస్సులో ఉన్నటువంటి ఆ గిల్టీ కాన్షియస్నెస్, ఆ చిన్నతనాన్ని పోగొట్టడానికి ముందుగా కృష్ణ పరమాత్మ చేత ఈ మాట అనిపిస్తాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్పాడో అప్పుడు రాజధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని చెప్తూ అక్కడ నుండి మొదలవుతుంది ఉపదేశం. ఈ ఉపదేశంలో ఇందాక చెప్పుకున్నట్టుగా భారతీయ తత్వచింత, భారతీయ ధర్మశాస్త్ర వివరాలు ఇవన్నీ కూడా చెప్పబడతాయి. ఇందులో మామూలు విషయాలు, చిన్న చిన్న ధర్మ సందేహాలు మొదలుకుని బ్రహ్మ విద్య వరకు అనేక విషయాలు ఉంటాయి. నీతి చంద్రి కథల్లోలాగా పక్షుల మీద, జంతువుల మీద ఉపాఖ్యానాలు పెట్టి కూడా ధర్మాన్ని చెప్తాడు ఇక్కడ భీష్మ పితామహుడు. అంటే ఇది మహాభారతంలో చెప్పబడ్డ ఈ ధోరణే తర్వాత విష్ణు శర్మకి స్ఫూర్తి కలిగించి నీతి చంద్రిక రచనకి ప్రేరేపించిందేమో. మొత్తం మీద ఫలిత రోమసులనే మూషిక మార్జాల సంవాదం కానీ, నాడీజంగుడి చరిత్ర కానీ, దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు మొదలైన చేపల కథలు కానీ, ఇలాంటి కథల ద్వారా చిన్న చిన్న ధర్మాలు, సత్యము, ధర్మము, ఇటువంటి చిన్న చిన్న సామాన్య సాంఘిక ధర్మాలు మొదలుకొని రాజధర్మాలు, వేదధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ చెప్పి బ్రహ్మ విద్య వరకు ఇందులో పాత్రలు మామూలు ఇందాక చెప్పుకున్నట్టుగా చేపలు మొదలుకొని బ్రహ్మర్షుల వరకు ఉన్నారు. సుఖమహర్షి, వ్యాసమహర్షి వీళ్ళు ఇందులో పాత్రలు ధర్మం చెప్పినటువంటి వాళ్ళు. అలాగే హంసగీత, బ్రహ్మగీత మొదలైన గీతలు కూడా ఇందులో చెప్పబడతాయి. మొత్తం మీద భారతీయ తత్వచింతన ధర్మ అర్థ కామ మోక్షాలు అని ఏ పురుషార్థాలనైతే విభజించి చెప్పాయో వాటి గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన, ఒక సార్వకాలికమైన సార్వజనీనమైన అవగాహన ఈ భీష్ముని యొక్క ఉపదేశంలో మనకు కనబడుతుంది. పైగా ఆ ధర్మం చెప్పే తీరులో ఆయన పద్యాన్ని నడిపే విధానం ఎలా తిక్కనగారంటే, ఇప్పుడు మన మహాభారత రచనలో పద్యశిల్పం ఒక పరిపూర్ణతని, పరిపక్వతని సాధించింది. ప్రథమావస్థలోనే అంత పరిపక్వతని సాధించింది నన్నయ్య తిక్కిన చేతిలో తెలుగు పద్యం. అందులో కథ చెప్పినప్పుడు ఆ వాళ్ళు తీసుకున్న ఛందములు కూడా ఆటవెలది, తేటగీతి, కందము, సీస పద్యము, ఇలా కథాగమనానికి అనువైన ఛందములు మాత్రమే తీసుకున్నారు. ఎక్కడ ఒక ఉద్రేకము, ఒక వర్ణను ఇటువంటివి కావలసి వచ్చినప్పుడు వాడిన వృత్తములు వేరు. పైగా ఒకే వృత్తాన్ని వివిధ సందర్భాల్లో నడిపినప్పుడు ఆ తీరులో, ఆ వృత్తంలో వైవిధ్యాన్ని చూపించాడు తిక్కన. అది తర్వాత వారికి మార్గదర్శకమైంది. ఉదాహరణకి శీసపద్యం తీసుకుంటే, మనం ముందు చెప్పుకున్నాం శీసపద్యంలో అక్కడ భీష్మవర్ణంలో కానీ ధర్మరాజ వర్ణంలో కానీ అక్కడ ఒక సంగీతం కనబడుతుంది. ఆ సంగీత ధోరణినే శ్రీనాథుడు మరింత పరిపుష్టం చేసి ఆ దాన్ని నడిపాడు. ఆ విధంగా అలా ఉంటే ధర్మాన్ని చెప్పినప్పుడు, సత్యాన్ని చెప్పినప్పుడు అదే వృత్తాన్ని ఎలా వాడాడు తిక్కన అంటే ఒక మాటలాడినట్టుగా ఉంటూ ఉంటుంది ఆ సంగీతం. మళ్ళీ అక్కడి నుంచి కోల్పోకుండా సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి అనుతంబు మేటి పాతకము తద్విశేషంబు గలదు చెప్పెద ఒరుణ అర్థంబు ప్రాణంబు నపహరింపజూచు పాతకలతో సునృతం బాడుట పాపంబు బొంకులు వలికి అట్లవారి హింసించుట వరధర్మమిది ఒక్కడేలా భూతములకు హితము సేయు బొంకులెల్లను ధర్మములు భూతబాధకంబులకు నిక్కములు

0: పాతకములు వినుము. భూతముల దుష్టశిష్టత్వములు వివేక సూక్ష్మతావేద్యములు వాణి చూడవలయు. ఇంత సార్వకాలికంగా, ఇంత పరిపూర్ణంగా ధర్మాన్ని భారతీయ తత్వశాస్త్రమే చెప్తోందేమో అనిపిస్తుంది. సత్యం పలకడం గొప్పది, అసత్యం దోషం, ఇది అందరూ ఒప్పుకుంటారు. సత్యం స్వరూపం ఏంటో చెప్తూ ఇతరులకి అర్థ ప్రాణమానములకు హాని కలిగించే సత్యం కూడా పాపమే సుమ. ఇతరుల అర్థ ప్రాణ రక్షణ కోసం అబద్ధమాడితే అది సత్యం అనిపించుకుంటుంది. కనుక సత్యస్వరూపం గురించి ఉపనిషత్తు చెప్పిన భూతహిత యథార్థ భాషణమేవ సత్యం అనే నిర్వచనం. అంటే యథార్థ భాషణం సత్యమా అంటే భూతహిత యథార్థ భాషణమేవ సత్యం. అందులో భూతహితం మొదటి ప్రాధాన్యం. కాబట్టి సత్యం స్వరూపం అంత సమగ్రంగా, ఇది ఉదాహరణకు మాత్రమే ఆ భీష్ముడు చెప్పినటువంటి ఆ ధర్మశాస్త్రంలో. కనుక ఇప్పుడు చెప్పబడినటువంటి ఆ ధర్మోపదేశాల్లో ఆ పరిపూర్ణత, ఆ సూక్ష్మత దృష్టి అది కనబడుతుంది. ఆ విధంగా ఇందులో ధర్మశాస్త్రం చెప్తూ చెప్తూ ఆ ఉపాసనాకాండలో తన హృదయంలో దాగినటువంటి భక్తిని చెప్తాడు భీష్మ పితామహుడు. ఇది భాగవత ధర్మం ఇక్కడ చెప్పబడుతుంది. ఈ భాగవత ధర్మంలో తిక్కను చూపించిన రచనా సంవిధానం తర్వాత పోతన గారికి భాగవత రచనలో మార్గదర్శకమైంది. ఆ నామ నిర్వచనంలో కానీ, ఆ నామ ప్రీతిలో కానీ వీటిలో చూపించినటువంటి పద్ధతి. ఈ విధంగా తెలుగు పద్యాన్ని నడిపే విధానంలో ఒక్కొక్క వృత్తానికి ఉన్న వైవిధ్యం ఎంత, ఒక్కొక్క వృత్తాన్ని ఎలా నడపవచ్చు, ఏ ఏ సందర్భానికి ఎలా నడపాలి అనే ఒరవడిని కవిబ్రహ్మ నన్నయ్య గారి మాదిరిగానే చూపించారు. ఈ విధంగా మొదలైనటువంటి భీష్మును ఉపదేశం తరువాత అనుశాసనిక పర్వ భాగంలో పూర్తి అవుతుంది. కాబట్టి ఆ ఉపదేశం పూర్ణానికి కొంత ముందుగా శాంతి పర్వం పూర్తి అయి అనుశాసనిక పర్వంలోకి వెళుతుంది.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగం విన్నా. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలు వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ మొత్తాన్ని 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతుల కుటుంబాలన్నీ ఈ పథకానికి అర్హులు. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణావతారం ఈ చిత్రం నుండి ఘంటసాల పి లీల పి సుశీల గానం చేసిన సముద్రాల సాహిత్యం, సంగీతం టీవీ రాజు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత 7 మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానిగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం

దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టిగల నాయకత్వం, జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబీ మిల్క్ సప్లై రివ్యూ డాష్ బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టి చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్

0: మణిపూర్, మధ్యప్రదేశ్లో దతియ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నవీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సోంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈ రోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్ అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈరోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: செய்திகள் வாசிப்பவர் லட்சுமி ராகவன். தலைப்புச் செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி 6 நாள் பயணமாக இந்தோனேஷியா, ஆஸ்திரேலியா, நியூசிலாந்து நாடுகளுக்கு இன்று புறப்பட்டார். தேசப்பற்றாளரும் கல்வியாளருமான டாக்டர் ஷியாமா பிரசாத் முகர்ஜியின் 125வது பிறந்த நாளையொட்டி தலைவர்கள் அவருக்கு புகழாரம் சூட்டியுள்ளனர். மேற்குவங்க மாநிலத்தில் காலியாக உள்ள 3 மாநிலங்களவை உறுப்பினர்களுக்கான இடைத்தேர்தல் இம்மாதம் 24ஆம் தேதி நடைபெறும் என்று தேர்தல் ஆணையம் அறிவித்துள்ளது. பீகார், குஜராத், மத்திய பிரதேசம் ஆகிய மாநிலங்களில் இடைத்தேர்தல் நடைபெற உள்ள 3 சட்டப்பேரவை தொகுதிகளில் இன்று வேட்புமனு தாக்கல் தொடங்கியது. உலகக்கோப்பை கால்பந்து போட்டிகள். இங்கிலாந்து 3-2 என்ற கோல் கணக்கில் மெக்சிகோவை வென்று காலிறுதிக்கு முன்னேறியுள்ளது. இனி விரிவான செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி 6 நாள் பயணமாக இந்தோனேஷியா, ஆஸ்திரேலியா, நியூசிலாந்து நாடுகளுக்கு இன்று புறப்பட்டார். தில்லியிலிருந்து புறப்படும் முன் அவர் வெளியிட்டுள்ள அறிக்கையில், இந்தோனேஷிய அதிபர் பிரபாவோ சுபயாண்டியோவின் அழைப்பின் பேரில் அந்நாட்டிற்கு செல்வதாகவும், இன்றும் நாளையும் அதிபர் மற்றும் அந்நாட்டு தலைவர்களுடன் இருதரப்பு உறவுகள் மற்றும் ஒத்துழைப்பிற்கான வாய்ப்புகள் குறித்து பேச்சு நடத்த இருப்பதாகவும் தெரிவித்தார். கடந்த ஆண்டு குடியரசு தின விழா கொண்டாட்டங்களில் சிறப்பு விருந்தினராக அதிபர் பிரபாவோ பங்கேற்றதையும் பிரதமர் தமது அறிக்கையில் குறிப்பிட்டுள்ளார். யோகியகர்த்தாவில் உள்ள பிரபன்னன் கோவில் வளாகத்தை இந்தோனேஷிய அதிபருடன் தாம் பார்வையிட இருப்பதாகவும் பிரதமர் கூறியுள்ளார். அந்நாட்டில் உள்ள இந்திய வம்சாவளியினரையும் சந்தித்து தாம் உரையாட இருப்பதாகவும் பிரதமர் திரு நரேந்திர மோடி தெரிவித்துள்ளார். இந்தோனேஷிய பயணத்தை முடித்த பின் ஆஸ்திரேலியாவின் கேன்பரா நகரில் அந்நாட்டு பிரதமர் ஆண்டனி அல்பனீஸை சந்தித்து இந்தியா ஆஸ்திரேலியா இருதரப்பு உறவுகள் குறித்து பேச்சு நடத்த இருப்பதாக கூறியுள்ளார். பாதுகாப்பு, வர்த்தகம், முதலீடு, கல்வி, போக்குவரத்து, வளர்ந்து வரும் தொழில்நுட்பம், விளையாட்டு உள்ளிட்ட பல்வேறு துறைகளில் ஒத்துழைப்பிற்கான வாய்ப்புகள் குறித்தும் ஆஸ்திரேலிய பிரதமருடன் பேச இருப்பதாக தெரிவித்துள்ளார். பின்னர் நியூசிலாந்தின் ஆக்லாந்து செல்ல இருப்பதாக தெரிவித்துள்ள திரு நரேந்திர மோடி அந்நாட்டு பிரதமர் திரு கிறிஸ்டோபர் லக்சனை சந்தித்து இருதரப்பு உறவுகள் குறித்து பேச இருப்பதாக கூறியுள்ளார்.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మధురమైన సమయంలో సమయస్ఫూర్తితో పనిలో విజయం సాధించడానికి గల సూచనలు సలహాలతో పాటు చిత్రగీతాలు విందాం. ఏదైనా ఒక పని సాధించాలంటే కష్టపడి ఆ పనిని చెయ్యాలి. ఉన్న కాస్త సమయంలో ఉరుకులు పరుగుల మధ్య మనం సమయాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకుంటే తక్కువ సమయాన్ని విజయవంతంగా సాధించడానికి వినియోగించవచ్చు. మరి ఆ వివరాల్లోకి వెళ్లే ముందుగా ఒక పాట విందాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుండి. చక్రి గానం చేసిన పాట, సాహిత్యం సాయిశ్రీ హర్ష.

ప్రస్తుత పరిస్థితుల్లో కష్టపడి పనిచేసినా ఫలితం రాలేదు అంటే ఆశ్చర్యం లేదు కదండి. అందుకే తెలివిగా పనిచేసి విజయాన్ని సాధించాలి. సాంకేతికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్న ఈ కాలంలో ఏదైనా సాధించాలనుకుంటే ఉన్న సమయంలో ఆ పని గురించి ముందుగా ఒక నిశ్చయానికి రావాలి. మరి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హృదయాంజలి ఈ చిత్రం నుండి ఒక చక్కటి పాట విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

సగం కాలం ఏం చేయాలో అనే ఆలోచనలో అయిపోతుంది. కాబట్టి ముందుగా మనం చేయాల్సిన పనిని దృఢంగా నిర్ణయించటం, దానికై తగిన సమయాన్ని కేటాయించుకోవడం ఏదైనా సాధించడానికి మొదటి మెట్టు. ఇప్పుడు మరో పాట విని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విజయ్ యేసుదాస్, సునీత గానం చేసిన పాట, సాహిత్యం చంద్రబోస్, చిత్రం సీతయ్య.

ఏ పని చేసినా నిర్ణయించిన గడువు తర్వాత ఒక 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ శ్రద్ధగా అదే పనిని ప్రారంభించాలి. ఇలా 2 గంటలలో 2-3 విరామాలు తీసుకుని మిగతా సమయంలో పనిని పూర్తి చేస్తే తెలివిగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే. పూర్తిగా పని అవుతుందా అంటే ప్రయత్నిస్తే మొదట్లో కనీసం 75% అయినా ఖచ్చితంగా పూర్తి చేస్తామండి. కార్యక్రమంలో ఇప్పుడు

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో సమయస్ఫూర్తితో పనిలో విజయం సాధించడానికి గల కొన్ని సూచనలు సలహాలతో పాటు చిత్రగీతాలు వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు నరసింహ ఈ చిత్రం నుండి ఒక చక్కటి పాట విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

సమయస్ఫూర్తితో విజయాన్ని సాధించడానికి గల సూచనలలో మరొకటి నిర్ణీత సమయాన్ని కేటాయించడం. అంటే ఒక 5 రోజులు ఉంది అనుకుందాం, మొదటి 2 రోజులు వదిలేసి 3వ రోజు నుండే సాధారణంగా ఆ పనిని చేయడం ప్రారంభిస్తాం. అలా కాకుండా 3 రోజులే గడువు అని మన మెదడుకి ఒక టార్గెట్ ఇవ్వాలట. అప్పుడు మొదటి రోజు నుండే ఆ పనిలో ధ్యాస పెట్టి పనిచేస్తాం. అలా చేయగా ఆ పని నిర్ణీత సమయానికంటే ముందే పూర్తి చేస్తాం. అలా అలసట హడావుడి లేకుండా తెలివిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హ్యాపీ డేస్ ఈ చిత్రం నుండి కార్తీక్ గానం చేసిన వనమాలి సాహిత్యం విందాం. సంగీతం మిక్కీ జే మేయర్.

ఇక మరో ముఖ్యమైన విషయం, సమయాన్ని సద్వినియోగం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని ముందే మెదడుకి రుచి చూపించడం. ఇలా చేస్తే మన పని అవ్వడమే కాకుండా మనకి తగిన ఫలితం దక్కుతుందనే ప్రేరణ కలుగుతుంది. అలా విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయడం, కేవలం ఆలోచించడం కాకుండా ఆచరణలో పెట్టి పనిచేయడం మరి తెలివిగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే కదండి. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమికుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, పల్లవి గానం చేసిన పాట

అనుకూలమైన వాతావరణాన్ని కాకుండా శ్రమ కలిగించే వాతావరణాన్ని ఎంచుకోవడం. అనుకూలమైన పరిస్థితుల్లో మనిషికి కాస్త బద్ధకం వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒకవేళ మనం చేసే పని గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు అనుకుందాం, కానీ కావలసిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, గబగబా అన్ని పనులు ముగిస్తాం కదా, ఇది అలాగే అన్నమాట. శ్రమ ఎక్కువగా ఉన్న పనిని లేదా చోటుని ఎంచుకుంటే త్వరగా పనిని పూర్తి చేసి అక్కడి నుంచి తప్పించుకోవచ్చు, దాంతోపాటు మన పని పూర్తయినట్టే కదండి. కార్యక్రమంలో ఇప్పుడు ఘరానా మొగుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన భువనచంద్ర సాహిత్యం విందాం. సంగీతం MM కీరవాణి.

మరో ముఖ్యమైన సూచన చేసే పనిలో షార్ట్కట్లు వెతుక్కోవడం అండి. ఇదివరకు షార్ట్ హ్యాండ్ అనేవారు కదా, అలా అన్నమాట. ఒక పెద్ద వాక్యం రాయాలనుకోండి, తక్కువ సమయంలో అర్థమయ్యేలా రాసే విధానాన్ని ఎంచుకోవడం. అన్నీ ఈ మధ్య సాంకేతికతతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిలోనూ తక్కువ సమయంలో మొత్తం పని పూర్తి చేసే మెళకువలను నేర్చుకుని అలవాటు చేసుకోవడం ద్వారా త్వరగా పనిని పూర్తి చేయడం సాధ్యమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు సుప్రీం ఈ చిత్రం నుండి రేవంత్ చిత్ర గానం చేసిన పాట విందాం. సంగీతం సాయి కార్తిక్.

అసలు కష్టపడకుండా పనిచేయడం అనేది సాధ్యం కాదు, కానీ అలవాటు అయిన పనిని తెలివిగా తక్కువ సమయంలో ఎలా చేయడం అనే మెళుకువలు నేర్చుకుంటే మన అనుభవంతో పాటు సమయస్ఫూర్తిని పెంచుకుని మిగతా వారికి సాయపడటం చేయొచ్చు కదండి. అలా చేయడం ద్వారా మనమే కాక మన తోటి వారందరూ కూడా ఎంతో లబ్ధి పొందుతారు. మరి అందరం ఇలాంటి సూచనలు పాటిస్తూ కష్టాన్ని తెలివితో తగ్గించేసుకుందాం, సరేనా? కార్యక్రమంలో ఇప్పుడు ఇద్దరు ఈ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ గానం చేసిన పాట విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.